0: హలో మిర్చి హెల్ప్ లైన్.
1: అరే అరే మామూ, మిర్చి హెల్ప్ లైన్ బతా, సవాల్ క్యా హై?
0: ముజే స్టేడియం మే మ్యాచ్ దేఖనే తో జానా హై, పర్ భీడ్ నహీ పసంద, క్యా కరూ?
1: అరే తో సింపల్ హై నా గోచూ, తూ దూసరే స్టేడియం మే జాకే ఫోన్ మే మ్యాచ్ దేఖ్ లేనా, వహాన్ భీడ్ హోగీ నహీ.
2: ఏ ఉఠా లే రే దేవా, ఉఠా లే రే బాబా.
3: ऐसे ही लाइफ के टेढ़े सवालों का लॉजिकलेस जवाब चाहिए तो भेजो आपके क्वेश्चंस मिर्ची हेल्पलाइन पर व्हाट्सएप ऑन 8422983983.

0: హలో మిర్చి హెల్ప్ లైన్.
1: అరే అరే మామూ, మిర్చి హెల్ప్ లైన్ బతా, సవాల్ క్యా హై?
0: ముజే స్టేడియం మే మ్యాచ్ దేఖ్నే తో జానా హై, పర్ భీడ్ నహీ పసంద, క్యా కరూ?
1: అరే తో సింపల్ హై నా గోచూ, తూ దూసరే స్టేడియం మే జాకే ఫోన్ మే మ్యాచ్ దేఖ్ లేనా, వహాన్ భీడ్ హోగీ నహీ.
2: ఏ ఉఠా లే రే దేవా, ఉఠా లే రే బాబా.
3: ऐसे ही लाइफ के टेढ़े सवालों का लॉजिकलेस जवाब चाहिए, तो भेजो आपके क्वेश्चंस मिर्ची हेल्पलाइन पर व्हाट्सएप ऑन 8422983983. इट्स हॉट.
4: मिर्ची घड़ी में बजने वाले हैं 3.
5: टाइम चेक इन एसोसिएशन विद नसीम मेडिकल सेंटर, कतर्स लार्जेस्ट प्राइवेट मेडिकल सेंटर.